అజాబ్ దివ్వానమ ఫహె హమకశ్వరం ఎవరెన్ని ఇబరస్ కలాంగి అళుణ్ణె అది ఎవరెన్నం ఇబరస్ కలాంగి ఫాఫుత్సవానమ ఫహె హమకశ్వరం ఇబరస్ కలాంగి అజీజ్ వంత హకీం వంత రస్కలాంగే.

0: ఎవరెంగె కురింతి మన రసకలాగె హలాకు కురవ్వా నితి కురవ్వి కిత కిత జీలుగె మీహుంకం ఎవరెన్నేంగె నిహియే తియబా మీహున్న తిమన్ రసకలాగె నుదువ్వా ధనవస్కమాయ్ బార్ తిమన్ రసకలాగె ఎవరెన్న బింగా దివ్వీమే అది బోకు వెహే వారే ఎవరెన్న ఉడున్ తిమన్ రసకలాగె ఫొనువ్వీమే అది ఎవరెంగె దశుం హింగ హింగా హున్న ఫెంకోరుత తిమన్ రసకలాంగె లెవ్వీమే దింగ్ ఎవరింగె ఫాఫతవ్గె సబబుం తిమన్ రసకలాంగె ఎవరింగ్ హలాకు కురవ్వా నితిపురవ్వీమే అది ఎవరింగె ఫహుం తిమన్ రసకలాంగె ఎహెన్ జీలగ్గె బయకు ఉఫెద్దవీమే
1: దివెహి ఎఫ్ఎం దివెహి నాయకు నోదియ ఎకెం మెగాహెర్ట్స్
2: అలెనూరు

అది కరుదా హిగ్గాలి ఇవ్వా ఫావా ఫుతే కలేగ ఫాన తిమన్ రస్కలాంగి బావాలి వ్యస్ దెంగ్ ఎవరింగి అత్తకుం ఎఫతుగా బీహునస్ ఫాళు వెగిం వా జాదూ ఎక్కంగా మెన్వి తీయఫొన్ నువే కాఫిర్వి మీహుం బుణీహే.